ఎనీ ఎవరి కాల్ తర్వాత జుగురు బుల్ కాల్ కొనుగోలు సుఖ జీ అస్సలాం అలైకుం జీ నా సుఖ బరి కవే జీ ఖురకే టీమ్ సే బరి టీమ్ సేర్ జీ పిన్సూల్ అఫ్జున్ కహాని సింగా సింగా బిల్కుల్ జనాబ్ సహీ డేరా మందర కో ఖుర్ కే ఖుషాల తుసో కే బాయ్ అల్లాహ్ హాఫిజ్ జబర్దస్త్.